గోపాలష్టపది పరమయ్యాకే గుణ చేత పరాని కమలమూల్తే కమల దృష్టాన్ని జంతు సాజ సవార సింగారయా గర్భ అగ్నమ జనే ఉభారయా బార్ వ్యవస్థా తుజే ప్యారే దూద పహర జోబన భోజన సుఖ సూద ఫిరత భయో పర సాక్ సైన్ ముఖ ప్యావ బైఠకౌ దైన ఏ నిర్గుణ గుణ గశున బుజ్జ బక్షలే హోతో నానక సిజ్జ జయ ప్రసాద ధారో ప్రసుఖ బస సుత ప్రాత్ మీత బనత సంఘస జయ ప్రసాద పీవే శీతల జల సుఖదాయి పవన పావక అమల జయ ప్రసాద భోగే సబ రసా సగల సమగ్రి సంసాద బసా దినే హస్త పామ కర్ణ నేత్రసనా తసే త్యాగ అవర సంగ రచనా ఐసే దోఖ ముడ అంధ వ్యాపే నానక కాడ్ ల్యో ప్రభ్యాపే ఆదంత జు రాఖన హార తిస్యో ప్రీత నా కరా గవార జాకీ సేవా నమనద పావే తాస్య మూఢా మన్నై లావే జో ఠాకుర సత సదా హజూరే